0: Center 95.5, North South 95.6, East West 98.2.
1: You are listening your RM3 Manoranjan Radio.
2: Your kind of music, all day, all night, right here on your one and only station.
3: 94, 95.6, 98.2 megahertz. Me there, ladies and gentlemen, this is the one and only Toli Ragalu. Toli Ragalu. Toli Ragalu. Toli Ragalu.
4: సంగీత ప్రేమికులందరికీ నమస్కారం, స్వాగతం మీకందరికీ. మీ ఉదయానికి కొత్త రంగులు అద్దేందుకు తొలి రాగాలు అనే కార్యక్రమం సిద్ధంగా ఉంది. నేను విష్మ కూడా సిద్ధంగా ఉన్నాను స్టూడియోలో మిమ్మల్ని రంజింపచేయడానికి. 8 to 9 వరకు ఓ గంట సేపటికి కలిసి సంగీత యాత్రలో ప్రయాణిస్తాం. మీరందరూ కుశలంగా ఉన్నారని ఆశిస్తూ నేటి కార్యక్రమం మొదలు పెడుతున్నాం ఈ పాటతో.

మనస్సును హాయిగా తాకే తెలుగు సినీ గీతాల సందడి ఇప్పుడు మొదలవుతున్నది. తొలి రాగాలు అనే కార్యక్రమం ద్వారా శ్రోతలారా, టాలీవుడ్ సినీ లోకంలో దూకి మీకోసం వజ్రం లాంటి పాటలు ఎన్నుకొని వచ్చాను. తప్పకుండా మీరు ఎంజాయ్ చేస్తారని నా నమ్మకం.

ఈ క్షణాన్ని ఆస్వాదించండి సంగీతం మీతో మాట్లాడనివ్వండి ఇదే సంగీతం యొక్క మ్యాజిక్

మంచి పాట మనలో కొత్త ఉత్సాహాన్ని నింపగలదు కదా ఒక రాగం ఒక పాట ఒక క్షణంలో మనలను వేరొక ప్రపంచానికి ట్రాన్స్పోర్ట్ చేయగలదు

ఇంట్లో ఉన్నా, కార్యాలయంలో ఉన్నా, ప్రయాణంలో ఉన్నా, మా సంగీతం మీకు తోడుగా ఉంటుంది ఎల్లప్పుడూ.

0: ప్రేమలో పటాక అవేవో ఉంటాయి కదా అలాంటివి ఏమన్నా
1: ఎందుకుండు వైభాగ్యం ఆ రోజు ఫిబ్రవరి
2: 14th
1: అప్పటి వరకు గుంపులో కలుసుకునే మేము కోసింత గుట్టుగా కలుసుకునేవా ఇప్పటికే ఆ మూమెంట్ తలుచుకుంటే ఊనుకొచ్చేస్తుంది
3: చిరు చిరు జల్లి

95.2 MHz ద్వారా మీరు వింటున్నారు తొలి రాగాలు అనే కార్యక్రమం రేడియో మనోరంజన్ ద్వారా. కార్యక్రమం వింటూ పాటలను వింటూ మీరు మెచ్చుకుంటున్నారని నా హృదయపూర్వక ఆకాంక్ష.

ఈ ఉదయాన్ని మరింత మధురంగా మార్చేందుకు మరొక అందమైన గీతం మీ ముందుకు వస్తుంది. రెడీగా ఉన్నారా? ఆలకించండి.

అసలు శ్రోతలారా సంగీతానికి హద్దులు లేవు, అది ప్రతి హృదయాన్ని కలుపుతుంది. అందుకనే కదా మన కార్యక్రమాల కోసం ఎదురు చూస్తూ ఉంటారు ప్రతిరోజు.

ఈ జూన్ 19th మీ బర్త్డేయా? మీరు మీ జన్మదినోత్సవం జరుపుకుంటున్నారైతే జన్మదినోత్సవం శుభాకాంక్షలు మీకు. మెనీ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే టు యూ. ఈరోజు మీరు బాగా ఆనందంగా కాలం గడపతారని నా ఆకాంక్ష. మరి మీరు ఎల్లకాలం ఆరోగ్యంగా ఉండాలని, సంతోషంగా ఉండాలని మా ప్రార్థన.

అయితే ఈ జూన్ 19వ తేదీన మీరు మీ పెళ్లి వార్షికోత్సవం జరుపుకుంటున్నారైతే మా శుభాకాంక్షలు స్వీకరించండి. మీరు మీ దాంపత్య జీవితంలో ఎల్లకాలం సుఖంగా ఆరోగ్యంగా ఏకమత్యంగా ఉండాలని మా ఆకాంక్ష.

నేటి కార్యక్రమంలో నేను మీకోసం ఎన్నుకొని నా పాటలన్నిటినీ విని మీరు బాగా ఆనందించారని నా నమ్మకం శ్రోతలారా. ఇంకో కొన్ని మంచి పాటలున్నాయి మీకోసం, తప్పకుండా ఆనందిస్తూ ఉండండి. ప్రతి శుక్రవారం నాడు నేను విష్మ మీ సేవలో ఉంటాను తొలి రాగాలు అనే కార్యక్రమంలో ఫ్రమ్ 8 to 9 ఎవ్రీ ఫ్రైడే.

సరే శ్రోతలారా, ఈరోజు ఈ సంగీత ప్రయాణం ఇక్కడితో ముగిస్తున్నాం. మరిన్ని మధురమైన రాగాలతో ఇంకో కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు నేను విశ్వామి దగ్గర సెలవు తీసుకుంటున్నాను. మీరు మంచి కాలం గడపతారని మా ఆకాంక్ష. డూ హ్యావ్ అ గ్రేట్ డే అహెడ్, మరీ అ లవ్లీ వీకెండ్ అహెడ్. విశ్వామికి సెలవు, శుభదినం, నమస్కారం.